వచ్చి పోయి వైకేరాసి జాను అమ్మోతారో దమ్రాటిని నాతో చారాసి జానా ఎవరు రామ్ దారా పిజాను వి బల్కే సంత